నేను వస్తున్నావా సరే ఇప్పుడు బలి పోలో హలో ఇంకా పోలావు మన వస్తున్నా ఓ సరే ఫిరి ఓకో బిరి జిస్మికే ఓ అనగా దింఫి మనని గని మే రూమ్ బోగి వితాని ఆహో నా వోట pataki bịa gwa anyị ihe mere na taa dịka nwatakịrị bụ iji nyere ezinụlọ aka n'ije ozi dị n'ụlọ. Halo? Ya, nke ahụ apụọkwala.